ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం కోల్కతా నైట్ రైడర్స్ దళం కోల్కతా నగరస్య ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర ముంబై ఇండియన్స్ దళం సమ్ముఖీకరిష్యతి. క్రీడాయాః ఆరంభః సాయం సార్ధ సప్తవాదనే భవిష్యతి. రాజస్థాన్ రాయల్స్ దళేన గతరాత్రౌ జయపురే లఖనౌ సూపర్ జాయింట్స్ ఇత్యమం దళం సప్తస్తోభైః పరాజితం ఇతి వార్తాః.